శ్రోతలకు మా హృదయపూర్వక నమస్కారం, స్వాగతం. మధ్యాహ్నపు వేళ 12 నుంచి 12:30 వరకు అరగంట సేపు మన సౌందర్య లహరి అనే తెలుగు కార్యక్రమం ప్రసారం అవుతున్నది. అయితే ప్రతిరోజులాగా ఈరోజు కూడా ఈ మధ్యాహ్నపు వేళ ప్రసారం చేయడానికి మీరు ఎంతో ఆనందంగా ఉంటారని అనే నమ్మకంతో ఈ సౌందర్య లహరి అనే తెలుగు కార్యక్రమం ప్రసారం అవుతున్నది. సౌందర్యం అనేది ఒక గొప్ప మాట. ఆనందంగా మిమ్మల్ని రంజింపజేయడానికి తీసుకుని వస్తాను మధురమైన సినీ పాటలు ఈ మధ్యాహ్నపు వేళ. పదండి శ్రోతలరా, మన ఈ మధ్యాహ్నపు వేళ కార్యక్రమం మొదలు పెడుతున్నాం.

మధ్యాహ్నపు వేళ ఎవరెవరో ఇప్పుడిప్పుడు తమ రేడియో ఆన్ చేసి గుర్తించుకోండి. శ్రోతలరా, మన ఈ మధ్యాహ్నపు వేళ కార్యక్రమం సౌందర్య లహరి అనే ప్రసారం అవుతున్నది. భోజనం తయారు చేస్తున్నారు ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ మంచిగా రుచికరమైన భోజనం తయారు చేయండి. మీ కుటుంబాన్ని ఆనందం చేయడానికి ఈ పని మన కర్తవ్యం కదా. కానీ మన కార్యక్రమం విందానికి మీరు ఆనందిస్తున్నారని ఆశిస్తూ ఉంటున్నాను. వందన మీతో ఉంటుంది అరగంట సేపు.

ఎవరెవరు ఇప్పుడిప్పుడు తమ రేడియో ఆన్ చేసి అందరికీ స్వాగతం. ఇంకొకసారి నమస్కారం. మధ్యాహ్నపు వేళ మీరు ఇంట్లో ఉంటున్నారు లేదా కారు నడుపుతూ ఉంటున్నారు మన కార్యక్రమం వింటున్నారని ఆశిస్తూ ఉంటున్నాను. భోజనం తయారు చేస్తూ పాటలు వింటూ పాటలు పాడుతూ ఇదే అద్భుతంగా అవుతుంది మన జీవితంలో. ఎంతో అదృష్టవంతులం ఉంటాం ఈ తెలుగు భాష ఈ సంగీతం విందానికి కదా. అయితే కొనసాగిస్తూ మన కార్యక్రమం 12:30 దాకా వీవీఆర్జే వందనా.

సౌందర్య లహరియని తెలుగు కార్యక్రమం మీరు వింటున్నారని ఆశిస్తున్నాను. ఆనందిస్తున్నారు. ఇంకా కొన్ని మంచి మంచి పాటలతో మన కార్యక్రమం ప్రసారం చేస్తున్నాను.

జీవితం ఇలా గడుపుతారు, జీవితం ఇలా జీవిస్తారు. ఇది మీ చేతుల్లో ఉంటాయి. అలాగే మంచి సంగీతం మీకోసం, మీ ఆనందం కోసం ఎంటర్టైనింగ్ యూ, మిమ్మల్ని రంజింపజేయడానికి ఈ మధ్యాహ్నపు వేళ కార్యక్రమం. విశేషంగా ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ లేదా కారు నడుపుతూ మీరు వింటున్నారు, మంచిగా ఆనందంగా.

0: మధ్యాహ్నపు వేళ సౌందర్య లహరి అనే తెలుగు కార్యక్రమం విని ఎంతో మెచ్చుకుంటున్నారని ఆశిస్తూ ఉంటున్నాను. సమయం సమీపిస్తున్నది మన కార్యక్రమం పూర్తి చేయడానికి. అయితే శ్రోతలరా, మన ఈ వేళ కార్యక్రమంలో ప్రసారం చేసిన పాటలని ఎంతో మెచ్చుకున్నారని ఆశిస్తూ ఇంతటితో వందన మీ దగ్గర సెలవు తీసుకుని నమస్కారం.
1: 819 kilohertz ये है रेडियो मॉरिशस. रेडियो मॉरिशस
2: स्वर तरंग.
3: स्वर तरंग संगीत प्रेमी श्रोत्यांनो नमस्कार, सुस्वागतम. तुम्हा सगळ्यांचे स्वागत असो आपल्या दैनिक कार्यक्रमात सरतरंग. सारे 12 ते 1 वाजतापर्यंत रसिको नेहमीप्रमाणे आमची साथ. आपण नक्कीच त्या कार्यक्रमाचा शेवटपर्यंत. तर सुरुवात करूया आजचा आपला छोटासा संगीतमय कार्यक्रम एका अप्रतिम भक्ती गाण्याने.

0: స్వరాల వేదిక మన దైనందిన సాయంత్రపు తెలుగు కార్యక్రమం స్వరాల వేదిక.
1: శ్రోతలకు మా హృదయపూర్వక నమస్కారం. ప్రస్తుతం మీరు వింటున్నది మీ స్వరాల వేదిక అనే తెలుగు ప్రసారం. మీ చెల్లమ్మ గిరీశాలినితో నీటికి మీ ప్రసారంలో నేను మీ సేవలో ఉంటాను. అయితే మీకోసం ఆనందదాయకమైన పాటలు ప్రసారం చేస్తూ ఉంటాను. అయితే వింటూ ఉండండి.

శ్రోతలు, బహుశా మీకు తెలిసే ఉంటుంది, రాబోయే శనివారం నాడు సెప్టెంబర్ 12వ తేదీన మన శ్రీవారి వెంకటేశ్వర స్వామి వారి వ్రత దీక్ష మహోత్సవం ప్రారంభమవుతున్నది. అయితే మీరందరూ తయారులు చేస్తున్నారనుకుంటున్నాను.

శ్రోతలు మీకు తెలిసే ఉంటుంది, రాబోయే వారంలోనే మనం శ్రీ వినాయక చవితిని కూడా ఎంతో ఘనంగా ఏర్పాటు చేస్తాము. అయితే మీరందరూ మీ కుటుంబంతో తయారులు చేస్తున్నారనుకుంటున్నాను. ఈ దివ్యమైన కాలాన్ని భక్తిభావంతో జీవిస్తున్నారని ఆశిస్తున్నాం.

ఇంతటితో నేటి ప్రసారం పూర్తి అవుతున్నది. మమ్మల్ని వినడానికి అనేక ధన్యవాదాలు. ఇక మీ చెల్లమ్మ గిరిశాలినికి సెలవు ఇవ్వండి. ధన్యవాదాలు, నమస్కారాలు, శుభరాత్రి.